0: నమస్తంగ నమో సర్వగణే నమో సర్వగణే నమో కాల కాలే నమస్తే నమస్తం జరార నమస్తం కర్తార నమస్తం నృసాకే నమస్తం నిర్వాకే నమస్తం అనంతే నమస్తం మహంతే నమో సర్వశోక నమో సర్వోక
1: నమో సర్వకర్త నమో సర్వహర్త
0: నమో జోగ జోగే నమో పోగ పోగే
1: నమో సర్వ ధ్యాలే నమో సర్వపాలే
0: చాచరీ.